అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీకం పరబ్రహ్మ రూపం గణేశం భజే మాం తదిం తంకటక తదిం వినకది తంకటక తదిం వినకది తంకటక తదిం వినక తదుం తదుం తదిం తంకటక తదిం వినక దిన తంకటక తదిం వినకది తంకటక తదిం వినక తదుం తదుం తంగ దిం వినకటక తదిం వినక తదుం తంగ దిం వినకటక తదిం వినక తదుం తదుం తంగ తదుం తదుం తంగ తదుం తదుం తంగ తదుం తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ దింగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ దింగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ తంకటక తదుం తంగ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి క్లారినెట్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ఏకాంబ్రేశ నాయికే. కర్ణాటక శుద్ధ సావేరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy. He is accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. Shri Suryanarayana Murthy begins his clarinet recital with Ekamresha Nayike, a composition of Muthuswami Dikshitar in rag Karnataka Shuddha Saveri, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి భజరేరే మానస ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు భజరేరే మానస, ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి అక్షయలింగ విభో, రాగం శంకరాభరణం, మిశ్రచాపుతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి and on mridangam by Shri V.V. Ramanamurthy. Continuing the concert, you will now listen to Akshaya Linga Vibho, a composition of Muthuswami Dikshitar in Rag Shankara Bharanam, set to Mishra Chaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy. He was accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. This program was contributed by All India Radio Visakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Viola recital by Sri Annavarapu Ramaswamy, Violin support by Sri Peravali Nandakumar, Mridangam support by Sri Patri Satish Kumar.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయలా వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం సహకార వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ పత్రి సతీష్ కుమార్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ముత్తుస్వామి దీక్షితుల కంపోజిషన్ పంచమాతంగ ఇన్ రాగ్ మలహరి సెట్ రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా పంచమాతంగ మలహరి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying Viola Recital by Sri Annavarapu Ramaswamy.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలా వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజ స్వామి కంపోజిషన్ శ్రీకాంత నీయడ ఇన్ రాగ్ భవప్రియ సెట్టు ఆదితాళ్ త్యాగరాజ స్వామి కీర్తన.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకాంత నీయడ భవప్రియ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన.

0: In today's Carnatic Classical Music program, you have enjoyed Viola recital by Sri Annavarupu Ramaswamy, Violin support by Sri Peravalli Nandakumar, Mrudangam support by Sri Patri Satish Kumar. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలా వాతి కచేరి విన్నారు. వాతి సహకారం సహకార వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీపత్రి సతీష్ కుమార్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రాజరత్నం, శ్రీ ఎన్ వీరస్వామిల నాదస్వర యుగళం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ టిఏ కలయమూర్తి, శ్రీ టిఆర్ గోవిందరాజన్.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరస్వామి. దే ఆర్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ టిఏ కలయమూర్తి అండ్ శ్రీ టిఆర్ గోవిందరాజన్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సదానంద తాండవం, బహుదారి రాగంలో అచ్యుత దాసర్ రచన ఆదితాళం.
4: శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరస్వామి బిగిన్ దేర్ నాదస్వరం డ్యూయట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అచ్యుత దాసర్, సదానంద తాండవం ఇన్ రాగ్ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పరంధామవతి, ధర్మవతి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ పరంధామవతి ఇన్ రాగ్ ధర్మవతి సెట్ టు రూపక్ తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి భజన్.
1: శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరాస్వామి కంక్లూడ్ దేర్ నాదస్వరం రిసైటల్ విత్ ఎ భజన్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్ రాజరత్నం, శ్రీ ఎన్ వీరస్వామిల నాదస్వర యుగళం విన్నారు. వాది సహకారం డోలుపై శ్రీ టిఏ కలియమూర్తి, శ్రీ టిఆర్ గోవిందరాజన్.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరస్వామి. దే వర్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ టిఏ కలియమూర్తి అండ్ శ్రీ టిఆర్ గోవిందరాజన్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.